మెగ్నీషియం, ఐరన్, కాపర్, విటమిన్, ప్రోటీన్, జీవాణురోధి, యాంటీబయోటిక్ గుణో సే భర్పూర్ హై యే హరడ్. బవాసీర్ కి బీమారీ కో దూర్ కర్నే మే బేహద్ అసర్దార్ సాబిత్ హుయీ హై. జీరా జో ఛోంక్ మే యూజ్ కర్తే హై యే వహీ జీరా హై. యే కబజ్ హో చాహే బవాసీర్ హో, ఇన్ సబ్ మే బహుత్ కార్గర్ హై. బవాసీర్ కా అసలీ కారణ ఖానా అచ్చీ తరహ సే నా పచనా ఔర్ కబజ్ కా హో జానా హోతా హై. జీరా లివర్ సే ఎంజైమ్స్ బనాకర్ ఖానే కో పచవాతా హై, అపచ్ కో దూర్ కర్తా హై ఔర్ సఖ్త్ లేటిన్ కో ములాయమ్ కర్తా హై. అగలా హై కాలీ మిర్చ్, జో పాచన్ క్రియా కో మజబూత్ కర్తీ హై. ఇస్కే బాద్ మే హై పీపలీ మూల్, యే ఆంతో మే అగర్ కీడే హై తో ఉన్కో ఖతమ్ కర్తా హై, ఆంతో మే సూజన్ కో ఖతమ్ కర్తా హై. ఇస్కే బాద్ మే హై చిత్రక్. చిత్రక్ కీ రేచిన్ ప్రకృతి మానీ గయీ హై, యే ఏక్ నేచురల్ లెగ్జేటివ్ హై జో లేటిన్ కో ధక్కా మార్తా హై, ఆంతో మే పడా నహీ రహనే దేతా, రేచన్ కర్నే వాలా హై. ఇస్కే బాద్ మే హై సూరన్ కంద, యే హై సూరన్ కంద, యే ఏక్ ప్రోబయోటిక్ హై ఔర్ పాచన్ శక్తి కో మజబూత్ బనాతా హై ఔర్ యే హై అపమార్గ. క్షార సూత్ర కీ అసలీ జడీ బూటీ హై యే. ఇస్మే సూజన్ ఘటానే వాలే తత్వ హై జో బవాసీర్ కే మస్సో కో శరీర సే కాట్ దేతే హై. ఇస్కే బాద్ మే హై యే అమల్తాస్. అమల్తాస్ పర్ బడే శోధ హువే హై బడీ బడీ లేబ్ మే ఔర్ పతా చలా హై కీ ఇస్మే ప్రస్తుత హై ఎంత్రాక్వినోనేజ్ జో బవాసీర్ పర్ కామ్ కర్తా హై, పాచన్ శక్తి కో మజబూత్ ఔర్ జడ్ పర్ కామ్ కర్తీ హై ఔర్ బవాసీర్ కో జడ్ సే ఖతమ్ కర్ దేతీ హై. ఇస్కే బాద్ మే హై లజ్జాలు. లజ్జాలు పర్ జనరల్ ఆఫ్ ఆయుర్వేద నే బతాయా హై కీ ఖూనీ బవాసీర్ పర్ చమత్కారిత్ కామ్ కర్తా హై, చాహే కోయి భీ డిగ్రీ కా బవాసీర్ హో సబ్ పర్ యే కామ్ కర్తా హై. ఇస్కే బాద్ మే కచనార్. కచనార్ కీ ఛాల్ కామ్ దియా కర్తీ హై, యే సూజన్ కో ఘటాతా హై, బవాసీర్ మే కబజ్ కో కాట్తా హై, ఆంతో కీ సూజన్ కో ఘటాతా హై, శరీర్ కో విష హరణ కర్తా హై ఔర్ శుద్ధ కర్తా హై. యే హై నిర్గుండీ, యే వాతనాశక హై. వాత బడ్నే కే కారణ సూజన్ హో జాతీ హై మస్సో మే. ये निर्गुंडी जो है ये वात को शमन करके सूजन को घटाता है और मसों का नाश कर देता है. आखिर में यह है इंद्रायन. यह है इंद्रायन की जड़. इसके अंदर फ्लेवोनाइड्स, बेंजोइक एसिड, गैलिक एसिड, ये सारे गुण इसमें होते हैं जो बवासीर में आराम देते हैं. तो ये जितनी भी मैंने जड़ी बूटियां आप देख रहे हो मैंने बताई है, ये सब मिलाकर मैंने बवासीर के लिए एक नुस्खा तैयार किया है और मैंने हजारों लोगों को इस पीड़ा से मुक्ति दिलाई है बिना ऑपरेशन, बिना किसी साइड इफेक्ट, सिर्फ शुद्ध और आयुर्वेदिक नुस्खों से. मेरे बताए नुस्खे अपनाओ, రోజ్ నియమ సే ఇన్హే నిభావో, బవాసీర్ కో జడ్ సే మిటావో, ఫిర్ లోట్ కే కభీ నా ఆయే వో దర్ద పురానా. ఔర్ హా, ఖాన్ పాన్ మే సంయమ జరూర్ రఖియే, మిర్చ మసాలే కమ్, పానీ జ్యాదా. మే గారంటీ కే సాథ్ కహతా హూ, అగర్ ఆప్నే మేరే బతాయే హువే నుస్ఖే నియమ సే అప్నాయే తో బవాసీర్ జడ్ సే ఖతమ్ హో జాయేగీ और फिर दोबारा लौट कर नहीं आएगी. तो अब ऑपरेशन नहीं, अपनाओ रविगिरी के नुस्खे और कहो बवासीर तुझे जड़ से अलविदा. अब देर मत करो, मुझे तुरंत संपर्क करो और ये आयुर्वेदिक दवाई मंगवाओ ताकि बवासीर को हमेशा के लिए अलविदा कह सको. अब मैं भी आपसे इजाजत चाहूंगा. नमस्कार, सत श्री अकाल, राम राम.